0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరీ వింటారు. అతి సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి వందే నిశమహం, హంసధ్వని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Mudali Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on mridangam by Shri K. P. Srinivasan. Shri Murali Krishna begins his vocal recital with a composition of Mysore Vasudevachar in Rag Hamsavani, Vande Nishamaham, set to Aditaal.

0: రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నై పిళ్ళై రచన రూపకతాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నై పిళ్ళై రంగనాథుడే ఇన్ రాగ్ సౌరాష్ట్ర సెట్ టు రూపకతాళ్.

0: ఇప్పుడు వినండి రాకా శశివదన టకారాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ టక్కా రాకా శశివదన సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గారకచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివన రాధ, పంతువరాళి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Modali Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on mridangam by Shri K. P. Srinivasan. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanaradha, a composition of Saint Tyagaraja in Rag Pantuvarali, set to Adidal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి స్మరవారం వారం తిలంగరాగంలో సదా బ్రహ్మేంద్ర రచన ఆదితాళం.
1: శ్రీ మురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్మరవారం వారం ఇన్ రాగ్ తిలంగ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్రకరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Modali Murali Krishna. He was accompanied on violin by Shri K. Subramaniam and on Murdangam by Shri K. P. Srinivasan. This program was contributed by
0: Akashvani
1: Kadapa for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: In today's Carnatic Classical Music Program, you'll be listening to Vocal Recital by Sri Balijepalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampolu Murali Krishna and on Rudangam by Sri B.V.S. Prasad.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo Sri Balijepalli Ramakrishna Sastri Gari Ganam Vintaru. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం.
0: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు అముత్తస్వామి దీక్షితులు కంపోజిషన్ శ్రీ భార్గవి ఇన్ రాగ్ మంగళ కైకేసి సెట్టు మిశ్రి చాపుత.
1: కార్యక్రమంలో ముందుగా శ్రీ భార్గవి మంగళ కైసికి రాగం మిశ్రి చాపుతాళంలో ముత్తస్వామి దీక్షితుల రచన వింటారు.

0: Now listen to a Thyagaraj Swami Kirtana. Vinanase goni unnanura endra Pratapavarali said to Adithal.
1: కార్యక్రమంలో ఇప్పుడు విననాస గొనియున్నానురా ప్రతాపవరాళి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed vocal recital by Sri Balijaipalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampola Murali Krishna and on Mrudangam by Sri BVS Prasad. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం విన్నారు. వాది సహకారం శ్రీ అంపోల మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందిన ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకటకవి రచనలు వింటారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
1: Listen to compositions of Uthuka Venkatakavi rendered by Kumari B. Lalita, Shrimati B. Haripriya and Shri D. Seshachari, conducted by Shri N.S. Srinivasan.
0: Karikramalo Mundaga Vinandi, Sri Vignarajam Bhaje, Gambhira Nataragam, Khandachapu Talam.
1: The rendition begins with the composition in rag Gambhira Nata, Sri Vignarajam Bhaje, set to Khandachapu Tal.

0: ఇప్పుడు వినండి స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మోహనరాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇన్ రాగ్ మోహన సెట్ టు ఆదాల్ త్రిశ్రనడ.

0: ఇప్పుడు వినండి మధుర మధుర వేణు గీత మోహ అఠాణ రాగం ఆదితాళం.
1: లిసన్ టు మధుర మధుర వేణు గీత మోహ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అఠాణ, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి నతవర తరుణి సహవాస విలాస కన్నడ గౌళ రాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రా కన్నడ గౌళ. నతవర తరుణి సహవాస విలాస సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: ఇప్పుడు రాగమాలికలో మాధవ పంచకం ఆదితాళం.
1: లిసన్ టు మాధవ పంచకం ఇన్ రాగమాలిక సెట్ టు ఆదితాళ్.

0: ಉಪಸೇತು ಆರ್ತ ಸ್ವದ್ವಸನ ಭೂಷಣ ಕೇಶಬಂಧ.
1: ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಶ್ರೀ ಊತುಕಾಡು ವೆಂಕಟ ಕವಿ ರಚನಲು విన్నారు. గం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి, నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
2: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ ఊతుకాడు వెంకట కవి రెండర్డ్ బై కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ అండ్ శ్రీ డి శేషాచారి, కండక్టెడ్ బై శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ వసుంధరాదేవి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్ పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ

0: కార్యక్రమంలో చివరగా వినండి అన్నమాచార్య కీర్తన కొనరో కొనరో మీరు మోహనరాగం మిశ్ర చాపుతాళం.
1: శ్రీమతి వసుంధరాదేవి కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మోహన కొనరో కొనరో మీరు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమత్ ఎస్ వసుంధరాదేవిగా విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
1: యువర్ లిస్నింగ్ టు

0: Carnatic classical vocal recital by Srimati S. Vasundhara Devi. She was accompanied on violin by Sri N.C. Madhav and on Murdangam by Sri Mullapudi Sri Ramamurthy.
1: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్ణ.
2: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.